0: సద్గమయా తమసో మా మృత్యుర్మా లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అకాల మృత్యుహరణం సర్వ్యాధి వినాశనం విష్ణు పాదదకం విత్వా పునర్జన్మ న విద్యతే చందనం తు మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతు సర్వదా. జయ బోలియ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కో జయ, సాంబ సదాశివ జీ కో జయ, బోలియ ప్యార్ సే గణపతి భగవాన్ కో జయ, పశుపతినాథ కో జయ, సదాశివ కో జయ, చారో వేద కో జయ, మహాలక్ష్మీ మహాసరస్వతి కో జయ, చారో వేద కో జయ, సత్య సనాతన ధర్మ కో జయ, విశ్వగురు మహామండలేశ్వర్ మహేశ్వరానంద స్వామీజీ కో జయ. హరి ఓం.
1: Everyone do yourself, take your finger and like this and make tilak, okay? They should dip themselves.
0: We put a little ghee.